గుణములు బారు ములు బారి ఎములు పొండారు అమూల వేయ ములుల జాయ ములు పాయ ములాసుమాయ ములు ధర్మములు దీవాణు ములు తొలుములు పురవాణు అమూలు బక్షీసు ముల నిశాణు అమూలు కర్మ ములు పురమాణు ములు ముల్లాఖ్యాన జాయి ఆకాగ్రైలుగులాయి ఆఖయం వేదు పాఠ పురాణు ఆఖయం పడే కరేవఖయాణు ఆఖయ మృమే అఖయంద ఆఖయ గోపి తయ గోవింద ఆఖయ ఈశ్వర్య ఆఖయ సిద్ధ ఆఖయం కీతే కీతే

సర్వభూతం నమో సర్వకర్త నమో సర్వహర్త నమో యోగ యోగే నమో భోగ భోగే నమో సర్వదయాళే నమో సర్వపాళే చా శ్రీ శాంతిదాయక ప్రసాద అరూప అనూప జూహ పూహ లేఖ పేఖ నామ కామ అదే అభయ జీత పీత ధర్మానందాన త్రివర్గ సర్గ నీలనాథ జయ జాత జన్మ వర్ణ భూత పర్ణయ అగాజ పాంజ చూజ చాంజ అమీకర్ఫీక దంద బంద ఇంద్రభూజ సూజ కాల జాల అల్లాయ జహ అనంత మహంత అలీక ఇందర సరీక లంబ సంభ అగమ జమ భూత శూత అలోక శోక కర్మ పరమ

పెంచుగా. ఉచ్చుకే వదగవే జోధా కా విచార్, మూర్ఖ పండిత హిక్మధుచిత సంజయ కరే ప్యార్, కర్మీ కర్మ కహే గవావే మంగె మోక్ష ద్వార, జతి సదావే జిత్న జాణే ఛడ్ భయ కరబార్, సబ్కో పూరా ప్రహోవే కట్ న కోయి అక్కే, పత్ ప్రవణ పిచ్చే పాయే తా నానక తో జా జా.